కెరూబు వరుణ్ ఉసా స్థానముల సిన్న శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కర్ణ సర్వవ్యాప్త సర్వపరాక్రమ మహోత్తమ దేవి అల్హన్సిట సదా కాలే సదా కాలేట మహిమే వేవా సియలు స్వర్గముల వెనవాసే కర్ణ శుద్ధ దేవదూతి అంత ఉపహర్షే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నొనవత్వా గాయనా కరన్నోయ పున్వన సహ దేవన ఇహల స్వర్గవల వెడవాసే కరణ ఒబగే శుద్ధ దేవదూత్యా దహస్వర దహసక్త దశ దహసత్వర దశ దహసక్త వన దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ఒబ వహన్సే ఇదిరియే వెద వెటమీన్ ఒబ వహన్సే శుద్ధాయి ఒబ వహన్సే శుద్ధాయి